ఆకాశవాణి భావాని పట్టణ శ్రోతబంధ ప్రచారకులు కవి సమ్రాట్ ఉపేంద్ర భంజకృత మహాకవ్య వైదేహిశ విలాసర సంగీతాత్మక పరివేషణ ସମୟ ସକାଳ 9 ହେବାକୁ ଯାଉଛି। ପ୍ରଚାର କରୁଛୁ କେତୋଟି ହିନ୍ଦୀ କଥାଚିତ୍ରର ଗୀତ। କାର୍ଯ୍ୟକ୍ରମର ପ୍ରାରମ୍ଭରେ ପ୍ରଚାର କରୁଛୁ ଭିଲେନ୍ କଥାଚିତ୍ରରୁ କଣ୍ଠଶିଳ୍ପୀ ମହମ୍ମଦ ଇରଫାନ, ଗୀତ ରଚନା ଏବଂ ସଙ୍ଗୀତ ନିର୍ଦ୍ଦେଶନା ମିଥୁନ।